చిరని నొత్తె పావై చొల్లెలో బాబా నీ కుమ్మా హో సరి ఓర ఆసెసే సవో సిసెలో balo ne chela iwara thanna raro nimthala sa makhum ma thanu mutte ko silo chela lo me sia